0: the allegation previously, the similar kind of allegation which CM has made now. Telangana State Congress President Mahesh Gowd had made similar kind of allegation. Two other Telangana Congress leader had made similar kind of allegation, and Harish Rao has sent legal notices to these three leaders, Congress leader, reacting on what Chief Minister has said. Harish Rao has said that he is free to take legal action. He is considering to take legal action against the comment made by Chief Minister, while BRS has alleged that to divert issues which are being faced by the farmer and the common people of Telangana, Congress is making false allegation. Congress is diverting the agenda. Listening to what Chief Minister said in a public meeting in Mulugu.
1: తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు రావాలి అని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటి వాడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సావు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోరరావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైంది. కాబట్టి ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండా నిండింది. ఇవాళ ఈ ప్రాంత వానలు పడ్డే హెలికాప్టర్లు వస్తుంటే సీనా నన్ను అడిగిన, మొత్తం ఎక్కడ చూసినా పొలాలలో చెరువులలో నీళ్లు కనిపించినాయి. నాకు సంతోషమైంది దేవుడు మన వైపు ఉన్నాడని. ఇవాళ దేవుడు కూడా మన దిక్కే ఉన్నారు, మీరందరు కూడా సోదరులు, మా సోదరిమణులు నాతోనే ఉన్నారు. మంచి పరిపాలన అందించుకుందాం, పాడి పంటలు పండించుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసుకుందాం.
0: Chief Minister has went on saying that while BRS is trying to disrupt the governance, Congress governance here in Telangana, God is with him, his side, the Congress side. That's what Chief Minister has said. Listening to what BRS has said on the allegation made by Chief Minister.